గమరి గరి మగ మరి గ సరి ని దదా సరి ని దదా సరి ని దదా సరి ని దదా సరి ని దదా